0: ஹாய் மேனகா, புதுசா வீடு கட்டிட்டு இருக்கதா கேள்விப்பட்டேன்.
1: ஆமா பிரியா, அந்த ப்ராசஸ் தான் போய்கிட்டே இருக்கு.
0: சரி, மழை நீர் சேகரிப்பு தொட்டி வச்சுதானே பிளான் பண்ணிருக்க?
1: அடடே, அத நான் சுத்தமா மறந்துட்டேனே.
0: மறந்துட்டியா? உன்னோட தலைமுறை இருக்கணும்னு வீடு கட்டுற, அப்போ அதே தலைமுறைக்கு குடிக்க தண்ணீரும் வேணும் இல்லையா?
1: ஆமா பிரியா, கரெக்டா சொன்ன.
0: அதுக்குதான் மழை நீர் சேகரிப்பு தொட்டி. மழை காலத்துல தேவையில்லாம வீணடிக்கிற தண்ணீரை சேர்த்து வச்சு நமக்கு எப்ப வேணுமோ பயன்படுத்திக்கலாம்.
1: அருமையா சொன்ன பிரியா, இப்பவே மழை நீர் சேகரிப்பு தொட்டி வைக்க ஏற்பாடு பண்ற.
0: ஒவ்வொரு வீட்டிலும் மழை நீர் சேகரிப்பு தொட்டி வைப்போம்,
1: மழை நீரை சேகரிப்போம்.
2: கதைகளை கேட்டோம் வானொலியில் அன்று,
3: பின்னர் வந்தது கேளிக்கையில் ஒரு புரட்சி,
2: மூளை முடுக்கெல்லாம் தொலைக்காட்சி.
3: இந்த கதையில் மாற்றமில்லை,
2: நடையில் மட்டும் வந்தது ஒரு புதிய மாற்றம்.
3: நாம் கேட்டும் பார்த்தும் ரசித்த கதைகளை டிஜிட்டலில் இன்று ரசிக்க
2: இப்போதே டவுன்லோட் செய்வோம் வேவ்ஸ் ஓடிடி ஆப்பை.
3: இலவசமாக கண்டுகளிப்போம்.
4: நீங்கள் கேட்டுக்கொண்டிருக்கும் 100.1 மெகாஹெர்ட்ஸ் எஃப்எம் கோல்ட் அலைவரிசையில் தொடர்வது தெலுங்கில் செய்திகள். அதனைத் தொடர்ந்து தமிழில் செய்திகள் இடம்பெறும்.
5: ஆகாசவாணி வார்த்தலு சதுவுதோந்தி ఎంట్రపాటి మాధవీలత. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్ లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థల వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. ఈ 85 ఇంధనాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. ఎక్కువగా ఎదగాలి, మరిన్ని విజయాలు సాధించాలి అనే మంత్రంతో అభివృద్ధి చెందిన భారతదేశం కోసం ఒక శక్తివంతమైన కార్యాచరణను ప్రధానమంత్రి వివరించారు. ఆస్ట్రేలియాలోని మార్వెల్ స్టేడియంలో జరిగిన మెల్బోర్న్ మీట్స్ మోదీ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. గత 12 ఇది తన 3వ ఆస్ట్రేలియా పర్యటన అని, ఈ హ్యాట్రిక్ పర్యటనతో భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రకటించారు. 10 లక్షల మందికి పైగా ఉన్న భారతీయ ప్రవాస సమాజం ఇరు దేశాల ద్వైపాక్షిక మైత్రికి బలమైన పునాది అని కొనియాడారు.
6: సాల్ 2014 ఆస్ట్రేలియా ఆయా థా తో 28 సాల్ కే బాద్ భారత్ కా కోయి పిఎం యహాన్ పహుంచా థా. తబ్ మైనే కహా థా కి అబ్ ఆప్కో 28 సాల్ ఇంతజార్ నహీ కర్నా పడేగా. పిఛలే 12 వర్షో మే తీసరీ బార్ యహాన్ ఆయా హూ. यानी इस बार हैट्रिक लगी है. ये दिखाता है कि भारत और ऑस्ट्रेलिया के रिश्ते किस ऊंचाई पर है.
5: చిప్స్ నుండి ఓడల వరకు విస్తరించిన తయారీ రంగాన్ని గురించి ప్రస్తావిస్తూ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్ లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మెట్రో నెట్వర్క్గా భారత్ అవతరించిందని, వందే భారత్, నమో భారత్ ర్యాపిడ్ రైలు వ్యవస్థలు వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. భారతదేశం త్వరలోనే ఒక దేశీయ అంతరిక్ష స్టార్టప్ తన సొంత రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని ప్రయోగించనుందని ప్రధానమంత్రి వెల్లడించారు.
6: भारत ने मून के साउथ पोल पर चंद्रयान लैंड कराया. दुनिया में कोई और देश ऐसा नहीं कर पाया. लेकिन भारत इतने भर से संतुष्ट नहीं रहा. भारत अब स्पेस में अपना गगनयान भेजने की तैयारी कर रहा है. भारत अब अपना स्पेस स्टेशन बनाने के लक्ष्य पर चल रहा है.
5: నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థలు, ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.

తరమన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సిఐఐ నేషనల్ జీసీసీ బిజినెస్ సమ్మిట్ను ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రి, దేశంలో ప్రస్తుతం 2100 కంటే ఎక్కువ జీసీసీలు ఉన్నాయని, ఇవి 2300,000 మంది నిపుణులకు ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తూ ప్రతి ఏటా దాదాపు 100 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయన్నారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు నిరంతర ఆవిష్కరణలను నడపడానికి ఇంజనీరింగ్, పరిశోధన, కృత్రిమ మేధస్సు, సైబర్ సెక్యూరిటీ, ఫైనాన్స్, ప్రోడక్ట్ డిజైన్, డేటా సైన్స్లను ఒకచోటకు చేర్చి ఒక పెద్ద మార్పును సూచిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. కువైట్ పర్యటన ముగించుకుని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఒమన్ చేరుకున్నారు. ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ షేక్ అహ్మద్ అల్ మస్కారీ ఆయనకు స్వాగతం పలికారు. ఒమన్ పర్యటన పూర్తి చేసిన తర్వాత ఆయన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2028-29 కాలపరిమితికి సంబంధించి భారతదేశ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించడానికి న్యూయార్క్ వెళతారు. ఆ తర్వాత 3వ భారత్ యూరోపియన్ యూనియన్ వాణిజ్య సాంకేతిక మండలి సమావేశానికి హాజరవ్వడానికి, అలాగే యూరోపియన్ యూనియన్ బెల్జియం దేశాల విదేశాంగ మంత్రులతో చర్చలు జరపడానికి ఈ నెల 14-15 తేదీల్లో బ్రసెల్స్ సందర్శిస్తారు. డాక్టర్ జయశంకర్ ప్రస్తుతం ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్, న్యూయార్క్, బ్రసెల్స్ దేశాల్లో 11 రోజుల పర్యటనలో ఉన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరపనుంది. తన సిఫారసులను ఖరారు చేయడానికి ముందు సమాజంలోని వివిధ వర్గాల నుండి అభిప్రాయాలు సేకరించేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రక్రియలో భాగంగా ఈ కమిటీ గోవాలో పర్యటిస్తోంది. పార్లమెంటు సభ్యుడు పిపి చౌదరి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2024ను పరిశీలిస్తోంది. ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా కమిటీ రాష్ట రాజకీయ కార్యనిర్వాహక వర్గం, గోవా శాసనసభ సభ్యులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు, ప్రధాన ఎన్నికల అధికారి, రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులు, విద్యావేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, మీడియా సంస్థలు, ఇతర భాగస్వాములతో సంభాషిస్తుంది. కమిటీ దేశవ్యాప్త అవగాహనలో కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ముంబై, డెహ్రాడూన్, చండీగఢ్, షిమ్లా, బెంగళూరు, గాంధీనగర్లలో ఇటువంటి సంప్రదింపులు జరిపింది. ప్రస్తుత ప్రామాణిక E20 పెట్రోల్ కంటే లీటర్కు సుమారు 20 రూపాయలు తక్కువ ధరకే లభించే E85 ఇంధనాన్ని ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. అయితే E85 ఇంధనాన్ని కేవలం ఈ ఇంధనానికి అనుగుణంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనాలకు మాత్రమే పరిమితం చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. దీంతో వినియోగదారులకు ఆర్థిక ఉపశమనం కలిగించడంతో పాటు ప్రభుత్వ ఇథనాల్ మిశ్రమం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వల్ల ఇంజన్ దెబ్బతింటుందని, వాహన పనితీరు తగ్గుతుందని వస్తున్న ఆందోళనలను త్రోసిపుచ్చుతూ ప్రభుత్వ బయోఫ్యూయల్ విధానాన్ని ఆయన సమర్థించారు. రోడ్డు రవాణా రంగానికి స్వచ్ఛమైన ప్రత్యామ్నాయ ఇంధనాలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలోకి మారడం చాలా అవసరమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. గాంధీనగర్లో 3 రోజుల పాటు జరిగేటువంటి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ షో ప్రవాస్ ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, శిలాజ ఇంధనాలపై ఆధారపడడం వల్ల భారీ ఆర్థిక, పర్యావరణ నష్టాలు వాటిల్లుతున్నాయన్నారు. అందువల్ల రోడ్డు రవాణాదారులు తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయ ఇంధనాలు వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్స్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. ఈ విజయంతో ఫ్రాన్స్ చరిత్రలోనే తొలిసారిగా వరుసగా 3వసారి ప్రపంచకప్ సెమీఫైనల్కు చేరుకుంది. ఇక ఈరోజు రాత్రి జరగనున్న 2వ క్వార్టర్ ఫైనల్స్లో స్పెయిన్, బెల్జియం దేశాలు తలపడతాయి. మిగిలిన చివరి 8 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లలో నార్వే జట్టు ఇంగ్లాండ్తో, అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఆదివారం ఉదయం స్విట్జర్లాండ్తో తలపడుతుంది.

శుభోదయం శ్రోతలకు నమస్కారం. 100.1 ఎఫ్ఎం గోల్డ్లో ప్రసారమయ్యే మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో

సఖులు, ఈనాటి మన మహిళా మండలిలో జల కాలుష్యం నివారణ చర్యలు శ్రీమతి వి జ్ఞానప్రసూన గారి ప్రసంగం ఇంకా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పి సుశీల ఆలపించిన భక్తిగీతం విందాం.

0: సుశీల గానం చేసిన భక్తిగీతం విన్నాం. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీమతి పి జ్ఞానప్రసూన గారి జల కాలుష్యం నివారణ చర్యలు ప్రసంగం విందాం.
1: మనం అంతరిక్షం నుండి భూమిని చూస్తే అది ఒక అందమైన నీలిరంగు గోళంలా మెరిసిపోతూ కనిపిస్తుంది. దీనికి కారణం మన భూగ్రహంపై 70% పైగా ఉన్న జలరాశి. అయితే ఈ దృశ్యం మనకు ఒక పెద్ద భ్రమను కలిగిస్తుంది. భూమిపై నీరు అనంతంగా ఉంది, దానికి తిరుగులేదు అనే నిర్లక్ష్యాన్ని మనలో నింపుతుంది. కానీ వాస్తవానికి వస్తే ఈ భూమిపై ఉన్న మొత్తం నీటిలో 97.5% సముద్రపు ఉప్పు నీరే. అది తాగటానికి కానీ వ్యవసాయానికి పనికిరాదు.

మిగిలిన 2.5% మాత్రమే ఫ్రెష్ వాటర్. అందులో కూడా దాదాపు 2 వంతుల నీరు మంచు పర్వతాలలో గ్లేషియర్స్లో గడ్డ కట్టుకొనిపోయి ఉంది. మనకు నదులు, చెరువులు, భూగర్భ జలాల రూపంలో అందుబాటులో ఉన్న నీరు 1% కంటే తక్కువ. ఈ 1% నీటిపైనే ప్రపంచంలోని 800 కోట్ల జనాభా, కోట్లాది వృక్షజాలం, జంతుజాలం ఆధారపడి బతుకుతున్నాయి. మానవుడి విషయానికి వస్తే తాగటానికి, ఇతర గృహ అవసరాలకు, వ్యవసాయానికి, పరిశ్రమలకు, విద్యుచ్ఛక్తి ఉత్పాదన మొదలైన వాటిలో నీరు కీలక పాత్ర వహిస్తుంది. అటువంటి అమూల్యమైన, పరిమితమైన జీవన వనరును మనం స్వార్థంతో, మితిమీరిన ఆధునికీకరణతో కలుషితపరుస్తూ విషతుల్యం చేస్తున్నాం. నేడు జల కాలుష్యం అనేది ఒక పర్యావరణ సమస్య మాత్రమే కాదు, అది మానవ హక్కుల సంక్షోభం, మన భవిష్యత్ తరాల జీవించే హక్కును హరించే నేరం. నీటి కాలుష్యం అంటే ఏంటి? భౌతిక, రసాయన, జీవ సంబంధ పరంగా నీటి యొక్క సహజ గుణాలు దెబ్బతినటాన్ని, తద్వారా ఆ నీరు జీవరాశులకు హానికరంగా మారటాన్ని నీటి కాలుష్యం అంటారు. నేడు మన దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట సమస్యలలో నీటి కాలుష్యం ఒకటి. విపరీతమైన జనాభా పెరుగుదల, వ్యావసాయిక విప్లవం, పారిశ్రామిక విప్లవం దీనికి ముఖ్య కారణాలు. విచక్షణారహితంగా గృహ పారిశ్రామిక వ్యర్థ పదార్థాలను దగ్గరలోని జలవనరులలోకి వదిలివేయటమే దీనికి మూల కారణం. జల కాలుష్యాన్ని దాని స్వభావం, కారణాలు మరియు ప్రభావాల ఆధారంగా అనేక రకాలుగా విభజించవచ్చు. భౌతిక కాలుష్యం అంటే ఫిజికల్ పొల్యూషన్. నీటి రంగు మారడం, దుర్వాసన రావడం, మట్టి, ఇసుక, ఘన వ్యర్థాలు చేరటం, నీటి ఉష్ణోగ్రత మారడం మొదలైన మార్పులను భౌతిక కాలుష్యం అంటారు. పరిశ్రమలలో కూలెంట్ టవర్స్ నుండి, థర్మల్ విద్యుత్ కేంద్రాల నుండి వేడి నీటిని నేరుగా జల వనరులలోకి వదిలితే నీటి ఉష్ణోగ్రత పెరిగి నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ శాతం పడిపోతుంది. శ్వాసక్రియకు మూలమైన ఆక్సిజన్ తగ్గితే ఆ జలవనరులలోని మొక్కలు, చేపలకు హాని కలుగుతుంది. కెమికల్ పొల్యూషన్ లేదా రసాయన కాలుష్యం. అగ్రికల్చరల్ రివల్యూషన్ తరువాత రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం గణనీయంగా పెరిగింది. వరదలు సంభవించి పంట చేలు ముంపుకు గురైతే ఈ పురుగు మందులు, రసాయన ఎరువులు నీటిలో కరిగి ప్రవహించి జలవనరులలోకి ప్రవేశిస్తాయి. నత్రజని ఎరువులు, ఫాస్ఫేట్స్ నదులలోనూ, చెరువులలోనూ చేరడం వల్ల ఆల్గే, ఫంగై అంటే శైవలాలు, శిలీంధ్రాలు ఎక్కువగా పెరిగి నీటి ఉపరితలం నాచు పొరతో కప్పబడిపోతుంది. దీనివల్ల సూర్యకాంతి నీటిలోకి చేరదు, నీటిలోని ఆక్సిజన్ శాతం పడిపోతుంది. మొక్కలు, చేపలు, ఇతర జలచరాల మరణానికి కారణమవుతుంది. ఈ పరిస్థితినే యూట్రాఫికేషన్ అంటారు. ఇదే కాక నైట్రేట్స్ ఎక్కువగా ఉన్న నీటిని తాగటం చిన్న పిల్లలలో ప్రాణాంతకమైన మెత్ హిమోగ్లోబిన్ అనిమియా లేదా బ్లూ బేబీ డిసీజ్ను కలగజేస్తుంది. పురుగు మందులు విచక్షణారహితంగా వాడటం వల్ల అవి నీటిలో ఎక్కువ కాలం నిలిచి ఉండి మట్టిలో ప్రవేశించి ఫుడ్ చైన్లోకి ప్రవేశిస్తాయి. పురుగు మందులు నీటిలో చేరితే చేపల పెరుగుదల తగ్గుతుంది, సూక్ష్మజీవుల సమతుల్యత మారుతుంది. కలుషితమైన నీటిని త్రాగటం, ఆ జలవనరులలో పెరిగిన చేపలను ఆహారంగా తీసుకోవడం వల్ల ఈ విష పదార్థాలు మనిషి శరీరంలోకి ప్రవేశించి నాడీ వ్యవస్థ, హార్మోన్ వ్యవస్థలను అతలాకుతం చేస్తాయి. గనుల తవ్వకాలు జరిగిన ప్రాంతాల నుండి వర్షపు నీరు ప్రవహించడం వల్ల ఆ నీరు సీసం, క్యాడ్మియం, జింక్, ఆర్సెనిక్ వంటి లోహాల అణువులను కరిగించుకొని ఎక్కువ ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. నీటిలో చేరితే అవి జీవుల శరీరాల్లో పేరుకొనిపోతాయి. దీనినే బయో అక్యూములేషన్ అంటారు. క్యాడ్మియం వల్ల ఇటాయ్ ఇటాయ్ వ్యాధి, పెయింట్ పరిశ్రమ నుండి వెలువడే నీటిలోని మెర్క్యూరీ

మినమేటా వ్యాధిని కలగజేస్తున్నాయి. బయలాజికల్ పొల్యూషన్ అంటే నీటిలో హానికరమైన సూక్ష్మజీవులు పెరగడం. సాధారణంగా సహజమైన నీటి వనరులలో అనేక సూక్ష్మక్రిములు ఉంటాయి. వాటిలో చాలా మటుకు జీవ వ్యవస్థకు అవసరమైనవే. కానీ మానవ కార్యకలాపాల వల్ల, అంటే మానవ వ్యర్థాలు, జంతు వ్యర్థాలు, మురుగునీరు, ఆహార వ్యర్థాలు, చర్మ పరిశ్రమ నుండి, మాంసం ఉత్పత్తి చేసే కర్మాగారాల నుండి వెలువడే శుద్ధి చేయని నీరు నీటి వనరులలో చేరినప్పుడు సూక్ష్మజీవుల సంఖ్య అసాధారణంగా పెరుగుతుంది. విబ్రియో కాలరా, ఈకోలై, సాల్మనెల్లా టైఫీ వంటి సూక్ష్మజీవులు ఉన్న నీటిని తాగడం వల్ల కలరా, టైఫాయిడ్, అమీబిక్ డిసెంట్రీ, గ్యాస్ట్రోఎంటరైటిస్ వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. భూగర్భ జలాల కాలుష్యం. నేటి విద్యుత్ యుగంలో భూగర్భ జలాల వాడకం గొట్టపు బావుల ద్వారా ఎక్కువగా ఉంది. వర్షపు నీరు మట్టి పొరల ద్వారా వడగట్టబడి అడుగులో ఉన్న వాటర్ టేబుల్ను చేరుతుంది. కానీ ఇందులో హానికరమైన సూక్ష్మజీవులు ఉండే అవకాశాలు తక్కువ. కానీ రసాయన ఎరువులు, పురుగుమందులు, పరిశ్రమల వ్యర్థాలు భూమి ఉపరితలంపై నుండి వర్షం నీటి ద్వారా భూమి లోపలికి ఇంకి భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయి. ఆయిల్ పొల్యూషన్. పెట్రోలియం రిఫైనరీస్ నుండి వెలువడే నూనెతో మిళితమైన నీరు సముద్రపు నీటిని కలుషితం చేస్తోంది. 1992లో జరిగిన గల్ఫ్ యుద్ధంలో టన్నుల కొద్దీ పెట్రోల్ను సముద్రంలో గుమ్మరించడం వల్ల వేలాది సంఖ్యలో పక్షులు, చేపలు మరణించాయి. నీరు ఒక సహజ వనరు మాత్రమే కాదు, అది జీవానికి ఆధారం. భూమిపై ఉన్న ప్రతి జీవి తన ఉనికిని కొనసాగించటానికి నీటిపై ఆధారపడుతుంది. అలాంటి అమూల్యమైన నీరు కలుషితమైతే దాని ప్రభావం కేవలం నీటి వనరులకే పరిమితం కాదు. జలకాలుష్యం ఒక నిశ్శబ్ద ప్రమాదం. ఇది ఒక్కరోజులో కనిపించకపోయినా దీని ప్రభావాలు దీర్ఘకాలంలో సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. మనిషి తాగే నీరు కలుషితమైతే అందులోని సూక్ష్మజీవులు, రసాయనాలు, విష పదార్థాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. వాటర్ బోన్ డిసీజెస్, నీటిలోని హెవీ మెటల్స్ వల్ల నాడీ వ్యవస్థ, కండరాల పనితీరులో దుష్ప్రభావాలు కలుగుతాయి. నీటిని ఆశ్రయించి బతికే చేపలు, రొయ్యలు, తాబేళ్లు, నీటి మొక్కలు, లాభకరమైన సూక్ష్మజీవులు మొదలైన వాటి పెరుగుదల తగ్గుతుంది. పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. కొన్ని జాతులు అంతరించిపోతాయి కూడా. ప్రతి జీవి పర్యావరణ వ్యవస్థలో ఒక పాత్ర పోషిస్తుంది. ఒక జాతి నశిస్తే ఫుడ్ చైన్ దెబ్బతింటుంది, పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటుంది. కలుషితమైన నీటిని వ్యవసాయానికి ఉపయోగిస్తే నేల నాణ్యత తగ్గుతుంది, పంటల దిగుబడి గణనీయంగా తగ్గుతుంది, విష పదార్థాలు ఆహారంలోకి చేరుతాయి. తాగునీటి కొరత, నీటి శుద్ధి ఖర్చులు పెరగడం, ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవడం జరుగుతాయి. ఇక ఆర్థిక ప్రభావాల విషయానికి వస్తే చేపలు, రొయ్యలు చనిపోవడం వల్ల మత్స్యకారుల ఆదాయం తగ్గుతుంది, ఆహార వనరులు తగ్గుతాయి. కలుషితమైన నీటి వల్ల వ్యాధులు పెరిగితే వైద్య ఖర్చులు పెరుగుతాయి, పని దినాలు తగ్గుతాయి. పర్యాటక రంగంపై కూడా జలకాలుష్యం ఎంతో ప్రభావాన్ని చూపుతోంది. కలుషితమైన నదులు, సరస్సులు, సముద్ర తీరాలు పర్యాటక ఆకర్షణను కోల్పోతాయి. జలకాలుష్యం వాతావరణ మార్పులకు కూడా దారితీస్తుంది. వరదలు, కరువుల ప్రభావం పెరుగుతుంది. ఇక సురక్షిత నీటి కోసం ప్రజల వలసలు, జీవన ప్రమాణాల తగ్గుదల, పేదవర్గాలపై ఎక్కువ ప్రభావం వంటివి జలకాలుష్యం యొక్క సామాజిక ప్రభావాలు. నేడు మనం నీటిని కలుషితం చేస్తే దాని భారాన్ని భవిష్యత్ తరాలు మోయాల్సి వస్తుంది. వారు ఆరోగ్య సమస్యలు, ఆహార భద్రత లేకపోవటం, ఆర్థిక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. నీటి వనరులు పరిమితమైనవి. పెరుగుతున్న జనాభా, అర్బనైజేషన్, పారిశ్రామిక అభివృద్ధి వల్ల నీటి అవసరాలు పెరుగుతున్నాయి. ప్రతి మనిషికి రోజు 150 నుండి 250 లీటర్ల నీరు ప్రాథమిక అవసరం. నీటిని సృష్టించలేం, కానీ

0: ఉన్న నీటిని సంరక్షించగలం అనే సత్యాన్ని అందరూ గుర్తించాలి. ఒకసారి కలుషితమైన నీటిని తిరిగి సహజ స్థితికి తీసుకురావడం చాలా కష్టం మరియు ఖర్చుతో కూడుకున్న పని. అందుకే ఒక సూత్రాన్ని పాటించాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటే నీటిలో వ్యర్థాలు చేరకుండా చూడటం, వ్యర్థ నీటిని శుద్ధి చేసిన తరువాత మాత్రమే విడుదల చేయటం, నీటి వనరులను సంరక్షించడం, ప్రజలలో అవగాహన పెంపొందించడం దీని ముఖ్యాంశాలు. భారతదేశంలో నీటి కాలుష్యాన్ని నివారించడం కోసం 1974లో వాటర్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ చట్టాన్ని రూపొందించారు. కాలుష్య నివారణ మండలులు అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. ఇవి పరిశ్రమల తనిఖీలు, నీటి నాణ్యత పరీక్షలు, కాలుష్య స్థాయి పర్యవేక్షణ నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై చర్యలు తీసుకోవటానికి అధికారం కలిగి ఉంటాయి. ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అంటే వ్యర్థ జల శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయని సంస్థలపై కఠిన చర్యలు తీసుకుని వాటిని మూసివేయించే అధికారం కూడా ఇవి కలిగి ఉంటాయి. జల కాలుష్యాన్ని నియంత్రించటం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడికి ఇందులో ముఖ్య పాత్ర, బాధ్యత ఉన్నాయి. పౌరులు తమ ఇంటి నుండి వెలువడే మురుగునీరు, ఇతర వ్యర్థ జలాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం కూడా నీటి కాలుష్యానికి కారణమవుతుంది. ఉదాహరణకు, కుళాయి తెరిచి ఉంచి నీరు వృధా చేయటం, లీకేజీల వల్ల అయ్యే నీటి వ్యర్థం, చిన్న పనులకు ఎక్కువ నీటిని ఉపయోగించడం అంటే స్నానానికి ఒక బకెట్ నీరు సరిపోతుండగా షవర్ను లేదా బాత్ టబ్ను ఉపయోగించి పదింతల నీటిని వాడి వృధా చేయడం లాంటివి. చాలామంది వారికి తెలియకపోవడం వల్ల వంటగది వ్యర్థాలు, ప్లాస్టిక్ బ్యాగ్స్, పూజా సామగ్రి, ఇతర చెత్త కాలువల్లో లేదా చెరువులలో వేస్తుంటారు. అలా సరికాదు. ప్రతి ఇంటిలో తడి చెత్త అంటే బయోడిగ్రేడబుల్ వేస్ట్, పొడి చెత్తను వేరు చేయాలి. లోకల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ నుండి వచ్చే చెత్త బండిలో ఈ వ్యర్థాలను వేయాలి, లేదా ప్రతి వీధిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రీన్ మరియు బ్లూ కలర్ చెత్త కుండీలలో చెత్తను విడిగా వేయాలి. ఇంటి చుట్టూ స్థలం ఉంటే తడి చెత్తను కంపోస్ట్గా మార్చి మొక్కలకు, చెట్లకు సేంద్రియ ఎరువుగా ఉపయోగించవచ్చు. ఇళ్లలో కూడా అధిక రసాయనాలతో కూడిన క్లీనర్స్, డిటర్జెంట్స్ స్థానంలో పర్యావరణానికి హాని చేయని ఉత్పత్తులు, సహజ సిద్ధమైన శుభ్రపరిచే పద్ధతులు అవలంబించవచ్చు. ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని మానివేసి గుడ్డ సంచులను ఉపయోగించాలి. ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగాన్ని తగ్గించాలి. ప్లాస్టిక్ చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారవేయకూడదు. నీటి నిర్వహణ, జల కాలుష్య నివారణలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమైనది. కుటుంబంలో నీటి వినియోగ అలవాట్లు మార్చడంలో మహిళలు కీలక పాత్ర పోషించగలరు. వారు కుటుంబ సభ్యులందరికీ నీటి ఆదా, నీటి నిలువ పద్ధతులు నేర్పించవచ్చు. స్థానిక నీటి సంరక్షణ కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. ప్రతి ఒక్క ఇంటిలోనూ, అపార్ట్మెంట్లోనూ ఇంకుడు గుంత అంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ను ఏర్పాటు చేస్తే వర్షపు నీరును అది ఒడిసి పట్టి తద్వారా భూగర్భ జలమట్టం పెరగటానికి దోహదం చేస్తుంది. పర్యావరణం పట్ల స్పృహ కలిగి ఉండటం ప్రతి పౌరుడి కర్తవ్యం. మన కోసం, మన భవిష్యత్ తరాల కోసం జల వనరుల పరిరక్షణ అన్నది అందరికీ ఒక ఆదిమంత్రం కావాలి. అప్పుడే ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యమైన అందరికీ మంచినీరు అనే నినాదం నెరవేరుతుంది.
1: ఇంతవరకు జల కాలుష్యం నివారణ చర్యలు శ్రీమతి బి జ్ఞానప్రసూన గారి ప్రసంగం విన్నాం. కార్యక్రమంలో ఇప్పుడొక జానపద గీతం విందాం. గానం వి కామాక్షి

మన భారత ప్రభుత్వం దేశాభివృద్ధికి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. వాటిలో ముఖ్యంగా నగరాలను ఆర్థిక అభివృద్ధి కేంద్రాలుగా మార్చి మౌలిక వసతులు కల్పించే ఉద్దేశంతో ప్రధానమంత్రి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ యూసీఎఫ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకం ద్వారా నగర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం మరియు ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం మొదలైన అంశాలు అమలు చేయబడతాయి. దేశ నగరాభివృద్ధి ధ్యేయంగా రూపొందించబడిన అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకం యొక్క పూర్తి వివరాలకు అధికారిక అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పోర్టల్ను దర్శించగలరు.

ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు 100.1 ఎఫ్ఎం గోల్డ్లు మధురం మధురం ఈ సమయం కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో ఆపాత మధుర చిత్రగీతాలు రసగుళికలు ప్రసారమవుతాయి. ఈనాటి మల్లెపూదండ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.

0: ஈஸ்வரி பி சுஷீலா பாடிய பாடலை கேட்டோம். கேட்ட அந்த பாடலுடன் நிறைவு பெற்றது திரைகானம்.
1: யார் அது? ஓ செல்வி, வா வா வா வா, உன்னதான் எதிர்பார்த்துட்டு இருந்தேன்.
2: இந்தா சௌமியா, என்னோட பிறந்த நாள் பரிசு.
1: அடடே, ரொம்ப நன்றிப்பா.
2: என்னன்னு பிரிச்சு பாரு சௌமியா.
1: ஓ ரொம்ப நல்லா இருக்கு. எனக்கு புத்தகம் வாசிக்கிற பழக்கம் இருக்குன்னு தெரிஞ்சுக்கிட்டு புத்தகத்தை பரிசா கொடுத்துருக்கியே, ரொம்ப தேங்க்ஸ். புத்தக வாசிப்பு மூலமா நம்ம அறிவு திறன், கற்பனை திறன், சொல்வளம், நல்ல பண்புகள் இதெல்லாம் மேம்படுத்திக்க உறுதுணையா இருக்குமே.
2: ஆமா சௌமியா, நம்ம நல்ல பண்புகளை வளர்த்துக்க புத்தக வாசிப்பு பழக்கம் ரொம்பவே அவசியம். ஒரு புத்தகம் ஒரு நல்ல நண்பனுக்கு சமம்னு சொல்லுவாங்க இல்லையா.
1: சரி செல்வி, இன்னைக்கே இந்த புத்தகத்தை படிச்சு முடிக்க முயற்சி செய்யறேன்.
0: தொடர்வது தெலுங்கில் செய்திகள், அதனைத் தொடர்ந்து தமிழில் செய்திகள்.
3: ஆகாசவாணி வார்த்தலு சதுவுத்தோந்தி என்றபாட்டி மாதவிலத. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు న్యూజిలాండ్లో పర్యటిస్తారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా క్లీన్ ఎనర్జీ ద్వారా తీర్చడం ఇది రెండవసారని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు న్యూజిలాండ్లో పర్యటిస్తారు. మోదీకి స్వాగతం పలికేందుకు ఆక్లాండ్లో ముమ్మరంగా ఏర్పాట్లు జరిగాయి. ప్రవాస భారతీయులతో పాటు న్యూజిలాండ్ ప్రజలు ఆయనకు స్వాగతం పలికేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. న్యూజిలాండ్ ప్రస్తుతం తమ మావోరీ నూతన సంవత్సరమైన మతారీకి పండుగను జరుపుకుంటోంది. ఇది ఆశాభావం, సరికొత్త ప్రారంభాలకు చిహ్నం. దాదాపు 4 దశాబ్దాల్లో ఒక భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ను సందర్శించడం ఇదే తొలిసారి. ఈ రెండు విశేషాలు ఒకేసారి జరగడం ఈ పర్యటనకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యతను చేకూర్చింది. భాగస్వామ్య సాంస్కృతిక విలువలు, పరస్పర గౌరవంతో కూడిన భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇదొక గొప్ప అవకాశంగా భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్తో కలిసి ప్రతిష్టాత్మకమైన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ను సందర్శించారు. ఈ పర్యటన భారత్ ఆస్ట్రేలియా సంబంధాల్లో క్రీడా దౌత్యం పెరుగుతున్న ప్రాముఖ్యతను చెబుతోంది. ఇరువురు నాయకుల మధ్య క్రికెట్ సహకారం, క్రీడా మౌలిక సదుపాయాలు, అథ్లెట్ల అభివృద్ది, పరస్పర జ్ఞానాన్ని పంచుకోవడం, ఐపీఎల్, బీబీఎల్ భాగస్వామ్యంతో పాటు 2032 బ్రిస్బెన్ ఒలింపిక్స్, భారతదేశ 2036 ఒలింపిక్స్ బిడ్తో సహా రాబోయే ప్రధాన అంతర్జాతీయ క్రీడా ఈవెంట్ల ముందస్తు సహకారంపై చర్చలు జరిగాయి.
4: భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ కా రోమాంచ్ ఔర్ దూసరా యా ఎహ్సాస్ కి దోనో దేశో మే క్రికెట్ केवल एक खेल नहीं लेकिन एक साझा जुनून है. लेकिन आज यहाँ कोई लास्ट ओवर फिनिश का प्रेशर नहीं है. आज यहाँ केवल खेल की खुशी है, हमारी मित्रता की गर्मजोशी है और फ्यूचर चैंपियंस की एनर्जी है.
3: ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. తన సిఫారసులను ఖరారు చేయడానికి ముందు సమాజంలోని వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రక్రియలో భాగంగా ఈ కమిటీ గోవాలో పర్యటిస్తోంది. పార్లమెంటు సభ్యులు పీపీ చౌదరి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు 2024ను పరిశీలిస్తోంది. ఈ రెండు రోజుల పర్యటనలో భాగంగా కమిటీ రాష్ట్ర రాజకీయ కార్యనిర్వాహక వర్గం, గోవా శాసనసభ సభ్యులు, ప్రభుత్వ సీనియర్

అధికారులు, ప్రధాన ఎన్నికల అధికారి, రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులు, విద్యావేత్తలు, పరిశ్రమ ప్రతినిధులు, మీడియా సంస్థలు, ఇతర భాగస్వాములతో సంభాషిస్తుంది. కమిటీ దేశవ్యాప్త అవగాహన కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ముంబై, డెహ్రాడూన్, చండీగఢ్, షిమ్లా, బెంగళూరు, గాంధీనగర్లలో ఇటువంటి సంప్రదింపులు జరిపింది. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా క్లీన్ ఎనర్జీ ద్వారా తీర్చడం ఇది రెండవసారని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఈ నెల 6వ తేదీన మొత్తం విద్యుత్ సరఫరాలో పునరుత్పాదక ఇంధన వనరుల వాటా 50.2% ఉందని జోషి పేర్కొన్నారు. దేశ స్వచ్ఛ ఇంధన వ్యవస్థ విశ్వసనీయతకు ఇదొక నిదర్శనమని మంత్రి అభివర్ణించారు. భారత్ స్థిరమైన పర్యావరణ అనుకూల వృద్ధిని వేగంతో, దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. నీతి ఆయోగ్ సభ్యురాలు డాక్టర్ జోరామ్ అనియా, యునిసెఫ్ ఇండియా ప్రతినిధి సింధియా బృందంతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. బాలల కేంద్రీయ అభివృద్ధి, పాఠశాల విద్య, మానవాభివృద్ధిపై పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడంపై వీరు చర్చించారు. ముఖ్యంగా ఆకాంక్షాత్మక జిల్లాలు, బ్లాకుల్లో సురక్షితమైన, అందరికీ సమానమైన అభ్యాసం, ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా నైపుణ్యాలు, ఉపాధ్యాయ విద్య, విద్యార్థుల సంక్షేమం, సైబర్ భద్రత, డిజిటల్ సెక్యూరిటీ వంటి అంశాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయి. ఈ సమావేశంలో డాక్టర్ అనియా మాట్లాడుతూ, విధాన రూపకల్పన, సమాజ భాగస్వామ్యం, విపత్తులను తట్టుకునే సామర్థ్యం, బాలల సంక్షేమం, విద్యా ఫలితాలను మెరుగుపరచడంలో మహిళా స్వయం సహాయక సంఘాల పాత్రను గురించి వివరించారు. పశ్చిమ బెంగాల్ రాజ్యసభ ఉప ఎన్నికలకు తమ అభ్యర్థులుగా సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితాదేవ్, ప్రకాష్ చిక్ పేర్లను బీజేపీ ప్రకటించింది. ఈ స్థానాలకు ఈ నెల 24న ఉప ఎన్నికలు జరగనున్నాయి. అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఈ ముగ్గురు నాయకులు నిన్న బీజేపీలో చేరారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు మషద్లోని ఇమాం రెజా మజార్ వద్ద ముగిశాయి. ఆయనకు చివరిసారిగా వీడ్కోలు పలికేందుకు వేలాది మంది మద్దతుదారులు అక్కడకు తరలివచ్చారు. ఆయన పెద్ద కుమారుడు సయ్యద్ ముస్తఫా ఖమేనీ మతపరమైన ప్రార్థనలు నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. ఈ ఘటన పశ్చిమాసియా ప్రాంతమంతటా తీవ్రమైన ఘర్షణలకు దారితీసింది. ఉత్తరాఖండ్లో ఈరోజు అక్కడక్కడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది. రాబోయే 3-4 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్టల్లో భారీ వర్షాలు కురవ్వచ్చని ఆ శాఖ పేర్కొంది. అదే సమయంలో కర్ణాటక, కేరళ, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. మహిళల క్రికెట్లో లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరిగే టెస్టు మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. భారత్, ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్లు తలపడ్డం ఇది 16వసారి. గత 15 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ కేవలం ఒకే ఒక్కసారి విజయం సాధించగా భారత్ 3 విజయాలను తన ఖాతాలో వేసుకుంది. మిగతా 11 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ఫీఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్స్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఈ విజయంతో ఫ్రాన్స్ చరిత్రలోనే తొలిసారిగా వరుసగా 3వసారి ప్రపంచకప్ సెమీఫైనల్కు చేరుకుంది. ఇక ఈ రాత్రి జరగనున్న 2వ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్, బెల్జియం దేశాలు తలపడతాయి. మిగిలిన చివరి 8 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో నార్వే జట్టు ఇంగ్లాండ్ జట్టుతో, అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఆదివారం ఉదయం

శ్రోతలకు నమస్కారం. మధురం మధురం ఈ సమయం కార్యక్రమానికి స్వాగతం. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నారు మన గురజాడ అప్పారావు గారు. అనంత విశ్వంలో అందమైన నందనవనం మన భూమి. ఎన్నో జన్మల పుణ్యం వల్ల మానవ జన్మ లభిస్తుంది అని మన పురాణాలు చెప్తున్నాయి. మరి ప్రపంచంలో పెరిగే జనాభా ప్రగతి బాట వైపు ముందడుగేసే సదుద్దేశంతో సమాజ సౌభాగ్యమే ముఖ్య ఉద్దేశంగా ప్రతి ఏటా జూలై 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ జనాభా దినోత్సవం వరల్డ్ పాపులేషన్ డేను జరుపుకుంటున్నాం. మరి ఈనాటి మన మధురమైన సమయంలో ఆ విశేషాలు తెలుసుకుంటూ చిత్రగీతాలు వినేద్దాం. ముందుగా పురుష చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి ఆలపించిన అనంత శ్రీరామ్ సాహిత్యం, సంగీతం శ్రవణ్ భరద్వాజ్.

1987 జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరింది. మరి ఈ సందర్భంగా మానవ హక్కులు, లింగ సమానత్వం, కుటుంబ నియంత్రణ, ఇంకా పర్యావరణంపై పెరుగుతున్న జనాభా ప్రభావం మొదలైన ముఖ్య అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఏటా జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవాల్ని జరుపుకుంటున్నాం. కార్యక్రమంలో మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందుగా మరో చిత్రగీతం విందాం. నాసామి రంగా చిత్రం నుండి రాహుల్ సిప్లిగంజ్ రమ్యా బెహరా బృందం ఆలపించిన చంద్రబోస్ సాహిత్యం, సంగీతం ఎంఎం కీరవాణి.

1987 నుండి ప్రతి ఏటా జూలై 11వ తేదీన జరుపుకునే ప్రపంచ జనాభా దినోత్సవాలు ప్రపంచ ప్రజలందరినీ ఏకం చేస్తూ ఒక ముఖ్య ఉద్దేశంతో జరుపుకుంటున్నాం. పరిశీలిస్తే గత ఏడాది అనగా 2025వ సంవత్సరంలో యువత తాము కోరుకునే కుటుంబాలను తాము నిర్మించుకునేలా వారికి స్వేచ్ఛను హక్కులను కల్పించింది. యువతరం ఆలోచనలు దేశ ప్రగతికి పునాదులు. మరి ఈ ఏడాది కూడా యువతరానికి ప్రాధాన్యతనిస్తూ మనం ప్రపంచ జనాభా దినోత్సవాల్ని రేపు అనగా జూలై 11వ తేదీన జరుపుకోబోతున్నాం. ఆ వివరాలు తెలుసుకునే ముందుగా ఆర్ఆర్ ధ్రువన్ ఆలపించిన అలరాజు సంగీతం, చిత్రం ఉషా పరిణయం.

మన పిల్లలకి మంచి వాతావరణం, నాణ్యమైన చదువు, ఆరోగ్యకరమైన జీవనం ఇవ్వగలగడమే మనం తీసుకోబోయే అతిపెద్ద నిర్ణయం. ఏమంటారు? మరి ఈ 2026 సంవత్సరంలో కూడా యువత యొక్క ఆశలు మరియు ఆకాంక్షలు నిజం చేయడం, యువత అభివృద్ధికి వారి హక్కులకు ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతోంది. వారి అభివృద్ధికి అవకాశాలంటే వారి ఆర్థిక నిశ్చితి, ఉద్యోగావకాశాలు పెంపొందింపచేయడం, పిల్లల కుటుంబ పోషణ, వారి నివాస ఆర్థిక ఖర్చులు, ఇంకా వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే పర్యవసానాలు, ఇతర సంఘర్షణల నుండి రక్షణ మొదలైన అంశాలని లెక్కలోనికి తీసుకోవడం జరుగుతోంది. మరి కార్యక్రమంలో ఇప్పుడు రూల్స్ రంజన్ చిత్రం నుండి శరత్ సంతోష్ ఆలపించిన పాట, గీతరచన రాంబాబు గోసాల, స్వర రచన అమ్రీష్.

100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో ప్రతి ఏటా జూలై 11వ తేదీన జరుపుకునే ప్రపంచ జనాభా దినోత్సవం వరల్డ్ పాపులేషన్ డే విశేషాలు వింటున్నారు. ప్రస్తుతం జనాభా లెక్కల ప్రకారం ప్రపంచ జనాభా దాదాపు 830 కోట్లకు పైగానే ఉంది. మరి పెరుగుతున్న జనాభాతో పాటు మన బాధ్యతలు కూడా మరెన్నో పెరుగుతున్నాయి. మరి ఈ దినోత్సవంలో భాగంగా సాధారణ పౌరులుగా మనవంతు బాధ్యతగా మనం ఖచ్చితంగా నిర్వర్తించాల్సిన బాధ్యతల్ని మనం గుర్తు చేసుకుందాం. ఆలోచిస్తే జనాభా పెరిగే కొద్దీ నీరు, ఆహారం, విద్యుత్ ఇవన్నీ కొరత ఏర్పడే అవకాశాలున్నాయి. కాబట్టి అవసరం ఉన్నంతవరకే వాటిని సద్వినియోగం చేసుకుందాం. కార్యక్రమంలో ఇప్పుడు ఒక మంచి పాట వినేద్దాం. జేమ్స్ వసంతన్ సంగీత సారథ్యంలో శశికుమార్, స్వాతి జంటగా పాడిన వెన్నెల కంటి సాహిత్యం చిత్రం అంతఃపురం.

కోట్లాది మంది యువతికి ఉపాధి కావాలి, సురక్షితమైన భవిష్యత్తు కావాలి. దేశానికి జనాభా భారం కాకుండా రేపటి తరం కోసం ఈ భూమిని, నీటిని, నింగిని కాపాడుకుంటూ పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఆశయంగా మనందరం అభివృద్ధి పదంలో ముందుకు సాగుదాం. కార్యక్రమంలో ఇప్పుడు రాధేశ్యామ్ చిత్రం నుండి సిద్ శ్రీరామ్ ఆలపించిన పాట విందాం. సంగీతం జస్టిన్ ప్రభాకర్, సాహిత్యం కృష్ణకాంత్.

ప్రపంచ జనాభా దినోత్సవంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ ఎంతో ముఖ్యంగా మనం పాటించాల్సిన కనీస బాధ్యతగా మనం చెప్పుకున్నాం కదా. మరి దీనికోసం మొక్కలు నాటడం, ప్లాస్టిక్ వాడకాలను తగ్గించడం, స్వచ్ఛ భారత్ నియమాలు పాటించడం, అవసరమైనంత వరకే సొంత వాహనాలు ఉపయోగించడం అలవాటు చేసుకుందాం. కార్యక్రమంలో ఇప్పుడు సురేష్ బొబ్బిలి సంగీత సారథ్యంలో లక్ష్మీ మేఘన ఆలపించిన పాట విందాం. సాహిత్యం కాసర్ల శ్యామ్, చిత్రం చోర్ బజార్.

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మరి కుటుంబంలోని పిల్లల భవిష్యత్తుకు బంగారు పాట వేసే దిశగా వారి ఆరోగ్యానికి పెద్దపీట వేద్దాం. సకాలంలో టీకాలు వ్యాక్సిన్లు తప్పనిసరిగా వేయిద్దాం. ఇంకా వారికి పరిశుభ్రత పట్ల, ఆరోగ్యం పట్ల, విద్య పట్ల అవగాహన కల్పించి భావి పౌరులుగా తీర్చిదిద్దుదాం. కార్యక్రమంలో ఇప్పుడు అజ్ఞాతవాసి చిత్రం నుండి అనిరుద్ధ్ రవిచంద్ర స్వీయ సంగీత సారథ్యంలో స్వీరిబెన్నెల సాహిత్యం విందాం.

మన తెలుగు భాషలో సాహిత్య ప్రసంగాలు, లలిత గీతాలు, దేశంలోని పర్యాటక స్థలాలు, వివిధ రంగాల ప్రముఖులతో పరిచయ కార్యక్రమాలు, విజ్ఞాన వీచికలు, కథానికలు, కవితలు, నాటికలు, మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, బాలబాలికల కోసం ఆటవిడుపు కార్యక్రమాలు వినాలనుకుంటున్నారా? మరి తప్పకుండా ప్రతిరోజు ఉదయం 11:30 నుండి 12 వరకు 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండ కార్యక్రమంలో విని ఆనందించండి. మా కార్యక్రమాలపై మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపవలసిన చిరునామా టు ద స్టేషన్ డైరెక్టర్, తెలుగు విభాగం, ఆల్ ఇండియా రేడియో, మైలాపూర్ 600004, లేదా చెన్నపురి తెలుగు @gmail.com ఈమెయిల్ చేయగలరు. 100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో ప్రతి ఏటా జూలై 11వ తేదీన జరుపుకునే ప్రపంచ జనాభా దినోత్సవం వరల్డ్ పాపులేషన్ డే విశేషాలు వింటున్నారు. ప్రణాళిక అంటే ప్లానింగ్. మనం చేసే ప్రతి పనిని ప్రణాళికాబద్ధంగా చేసుకుంటే నిర్ణీత సమయంలో 100% ఆ పనిని విజయవంతంగా పూర్తవుతుంది. అన్ని విషయాల్లో అంటే చదువు, విహారయాత్రలు, కార్యాలయాల్లో పనులు, ఇంట్లో పనులు, ఇలా ప్రతిదీ ప్రణాళికాబద్ధంగా మనం అలవాటు చేసుకుంటే ప్రగతి పదంలో ప్రపంచం తారస్థాయికి చేరుతుంది అనడంలో సంశయమే లేదు. కార్యక్రమంలో ఇప్పుడు నేను లోకల్ చిత్ర నుండి దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో నరేష్ అయ్యర్, మనీషా జంటగా ఆలపించిన శ్రీమణి సాహిత్యం

0: విహారయాత్రలు ప్రయాణాలలో చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయటం చాలా పొరపాటు. సమయాభావం వలనో తొందరగా గమ్యానికి చేరాలన్న తపనతో తినుబండారాలు, పలహార అవశేషాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు తిన్నచోటనే వదిలేయటం పర్యావరణానికి ఎంతో హానికరం. సమస్త జీవకోటికి అపాయం కలుగజేస్తాయి ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు. ఆ అవశేషాలు మిరింగినటువంటి జలచరాలు, జంతువులు ఉక్రబిక్రై చనిపోవడం వంటి సంఘటనలను తరచూ చూస్తూనే ఉంటాం. ఆ అవశేషాలు పక్షులు, జంతుజాలాలకి హాని చేయడంతో పాటు పర్యావరణంలో కలిసిపోతున్నాయి. నీటి ప్రవాహంతో నదులలో కలిసిపోయి నదులను కలుషితం కూడా చేస్తున్నాయి. ప్రయాణాల్లో మనం వాడిన వ్యర్థాలు జాగ్రత్తగా పోగు చేసి వాటికి కేటాయించిన స్థలాల్లో చెత్తబుట్టల్లో పడేయడం మరిచిపోవద్దు. ఆనందమయ ప్రయాణాల్లో పరిశుభ్రత పాటిస్తూ స్వచ్ఛ భారత్ ను సాధిద్దాం.
1: జై స్వచ్ఛ భారత్.
2: సంఖ్య ముఖ్యం కాదు, సమాజపు నాణ్యత ముఖ్యం అన్నారు మహానుభావులు. మరి ఇంతకుముందు మనం చెప్పుకున్న మన కనీస బాధ్యతలు, ఇంకా ప్రపంచ ప్రగతి మొదలైన ఇతర అంశాలపై ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి విద్యా సంస్థలలో, కళాశాలలలో, విద్యాలయాలలో, ఇతర స్వచ్ఛంద సంస్థలలో వ్యాసరచన, వక్తృత్వం ఇంకా చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తారు. కార్యక్రమంలో ఇప్పుడు రామయ్య వస్తావయ్య చిత్రం నుండి శంకర్ మహాదేవన్, శ్రేయా ఘోషాల్ పాడిన పాట, స్వరరచన థమన్, పదరచన సాహితీ

నిన్నటి తరం ఒక చరిత్ర, నేటి తరం ఒక నమ్మకం, కానీ రేపటి తరాన్ని శాసించేది మాత్రం కేవలం ఒక యువతరం. యువత ఆకాంక్షలను ఆశలను నిజం చేసినప్పుడే ప్రపంచ జనాభాకు ఒక సార్థకత లభిస్తుంది. మరి అందుకు యువతకు ఇద్దాం సమాన హక్కులు, సాధిద్దాం అద్భుతమైన ప్రగతులు. కార్యక్రమంలో ఇప్పుడు తీయని కలవో చిత్రం నుండి లిప్సికా కారుణ్య జంటగా పాడిన పాట, సంగీతం రవీంద్ర ప్రసాద్, సాహిత్యం ఉమామహేశ్వర్.

శ్రోతలందరికీ ముందస్తుగా ప్రపంచ జనాభా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి మన మధురమైన సమయంలో చివరిగా బ్రహ్మోత్సవం చిత్రం నుండి రమ్యా బెహరా బృందం గానం చేసిన పాట విందాం.